0: సాంప్రతమేవ దేశస్య లక్షశః యువానః వ్యసనస్య విరుద్ధం మాదక ద్రవ్యాణాం విరుద్ధం ఏకమతీవ మహత్వపూర్ణం సంకల్పం గృహీతవంతః సంతి. యువానః స్వయమపి వ్యసనాద్ దూరం స్థాతుం ప్రతిజ్ఞాం గృహీతవంతః సంతి. తథా చ ఏతం సందేశమన్యేభ్యః ప్రాపయితుం దాయిత్వమపి గృహీతవంతః సంతి. ఏతత్ సర్వం నషాముక్త యువా అభియానం ఇత్యస్య అంతర్గతం భవతి. ఏతదభియానం శతం సప్తాహ పర్యంతం చలిష్యతి. అస్మిన్ మాయ భారత్ ఇత్యస్య స్వయం సేవకాః సమ్మిళితాః సంతి. NSS ఇత్యనేన సహ సంబద్ధాః అస్మాకం యువానః అపి అస్య భాగః సంతి. విద్యాలయాః మహావిద్యాలయాః విశ్వవిద్యాలయాశ్చాపి సార్ధమాగతాః సంతి. తథా చ అనేకాః సామాజిక్యః ఆధ్యాత్మిక్యశ్చ సంస్థాః అపి అనేన సహ యుక్తాః సంతి. గతేషు కేషుచిత్ దినేషు ఏవ సంపూర్ణే దేశే సహస్రశః సంకల్ప సమారోహాః జాగృతేః కార్యక్రమాశ్చ జాతాః సంతి. సఖాయః అస్మిన్ అభియానే ఏకా వార్తా మహ్యం విశేషేణ రోచతే. వ్యసనముక్తేః సందేశః. అస్మాకం యువానః స్వయం స్వభాషాయాం స్వరీత్యా ఏతం సందేశం అగ్రె వర్ధయంతి. అహమపి మన్ కీ బాత్ ఇత్యస్మిన్ యువమిత్రేభ్యః ఆగ్రహం కృతవాన్ ఆసం యత్తే స్వస్య రచనాత్మకతాయాః మాధ్యమేన అస్మిన్ అభియానే యుజ్యంతాం. తథా చ అహం ప్రసన్నః అస్మి యత్ సహస్రశః యువానః అస్మిన్ ఆహ్వానే అగ్రే ఆగతాః సంతి. మాయభారత పటలే గీతం ఘోషవాక్యలేఖనం వీథి నాటికా చేత్యాద్యాః విభిన్నాః స్పర్ధాః ఆయోజితాః సంతి. ఏవమేవ సామాజిక సంచార మాధ్యమేషు అస్మాకం యువానః హ్యాష్ట్యాగ్ నషాముక్త యువా ఇత్యనేన సహ స్వస్య రచనాత్మక విషయాన సంవిభజంతి. అర్థాత్ సందేశః అపి యూనామస్తి, మాధ్యమః అపి యూనామస్తి, తథా చ ఏతమగ్రే నేతుం ఊర్జా అపి యూనామేవాస్తి. ఆగామీషు దినేషు అస్య అభియానస్య అంతర్గతం స్వాస్థ్య పరీక్షణం తథా చ ధ్యాన శిబిరాని ఇత్యాదయః గతివిధయః అపి భవిష్యంతి. సఖాయః శీఘ్రమేవ అస్మాకమనేకాని పర్వాణి ఉత్సవశ్చాపి ఆగమిష్యంతి. అస్మిన్ సమయే ఉత్సవానాం ప్రసన్నతాయాః మధ్యే వయమస్మాన్ పరితః అపి దృష్టిం పాతయామః. యది కశ్చన్ యువా కస్యాశ్చిద్ వ్యసనం ప్రతి వర్ధతే తర్హి తేన సహ వార్తాలాపం కురువంతు. యది కశ్చన్ వ్యసనాద్ బహిః ఆగంతుం ప్రయాసం కరోతి తర్హి తస్య సహాయ్యం కురువంతు. వ్యసన ముక్త యువ వికసిత భారతస్య ఏతం సంకల్పం వయం సర్వే మిలిత్వా అగ్రే వర్ధయామ. మమ ప్రియాః దేశవాసినః, ఐషమః రక్తదూర్గ ప్రాచీరతః అహం క్రీడా జగతే ప్రతిభాన్వేషణ పరం అభియానముద్ఘుష్టవానస్మి. భారతం సతతం ఉత్కృష్టం ప్రదర్శనం కుర్యాత్, ఏతదర్థం గ్రామాన్ వసతీహ చ గత్వా ఖేలపరాణాం ప్రతిభానామన్వేషణం అత్యావశ్యకమస్తి. తత్రైవ అనేకే ఏతాదృశాః జనాః అపి సంతి యే ఏతస్మిన్నేవ కర్మాణి ఆత్మానం సమర్పితవంతః. తేషామేకమేవ లక్ష్యమస్తి, ప్రతిభాయుతానాం అన్వేషణం తేషాం చ శ్యానీకరణమితి. అస్మాకం పంజాబ రాజ్యే ఏతదేవ కర్మ రాజేందర్ సింహ వర్యః కురువన్నస్తి. రాజేందర్ సింహ వర్యః తాదృశః జనః అస్తి యస్య నామ్నా వరిష్ఠ ఇత్యపి సంయుక్తమస్తి. అసౌ అశీత్యధికైకోనవింశతిశతమే వర్షే జాతాయాం ఒలింపిక్ ప్రతియోగితాంతరవర్తిన్యాం హాకీ క్రీడాయాం సువర్ణ పదక విజేత్రి దళస్య సదస్యః ఆసీత్. ద్వ్యశీత్యధికైకోనవింశతిశతమ వర్షీయాయాం విశ్వ చషక ప్రతియోగితాయామసౌ కీర్తిం సమార్జయత్. ఏకాధిక వింశతిశతమే వర్షే భారతేన ప్రథమవారం కనిష్ఠ పురుష వర్గే విశ్వ చషకః విజితః ఆసీత్. అపరత్ర త్ర్యధిక వింశతిశతమే వర్షే దేశేన సీనియర్ ఏషియా కప్ టైటిల్ ఇత్యేతత్ కీర్తిమానమర్జితమాసీత్. అనయోః ప్రతియోగితయోః అసౌ ప్రశిక్షక భూమికాయామాసీత్. అధునా సహ రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ఇత్యేతేన సంస్థానేన స్వకీయాం దృఢానురక్తిమగ్రే స్థారయన్నస్తి. తదీయైః ప్రయాసైః గ్రామేషు హాకీ క్రీడాయై నూతనం సువిధాపరం ఎస్ట్రో టర్ఫ్ ఇతి కృత్రిమ తృణయుతం క్షేత్రం నిర్మీయమానమస్తి. రాజేందర్ వర్యస్య దృష్టిః సుస్పష్టాస్తి. तादृशेषु ग्रामेषु बालानाम् अभिज्ञानकरणं यत्र उत्कृष्ट प्रशिक्षणार्थं सुविधाः अल्पाः स्युः। एतादृशैः प्रयासैः अनेके क्रीडकाः भारतस्य कनिष्ठ ज्येष्ठ स्तरयोः स्वकीयं स्थानं संरक्षयन्तः सन्ति। राजेन्द्र सिंह वर्यस्य एतस्य समर्पणस्य यावदपि प्रशंसनं स्यात् तावत् न्यूनमेव भवेत्। मम प्रियाः देशवासिनः, आमलकम् अस्माकं सर्वेषां कृते चिरपरिचितमस्ति। अधिकाधिकेषु गृहेषु एतन्निर्मितः विशूचिका, मुरब्बा इति खाद्यस्य च प्रयोगः भवति। बहुभ्यः जनेभ्यः आमलकरसं रोचते। शीतकाले च च्यवनप्राशः अस्माकं दिनचर्यायाः महत्वपूर्णः अङ्गभूतः भवति। अस्माकं ज्येष्ठास्तु वंशानुक्रमेण आमलकस्य गुणान् ख्यापयन्तः सन्ति। सखायः, एतत् आमलकमधुना उत्तरप्रदेशस्य प्रतापगढ इत्यत्र नूतन सम्भावनानां माध्यमरूपं जायमानमस्ति। आमलक प्रतापगढयोः सम्बन्धः अतिप्राचीनः अस्ति। वंशानुक्रमेण अत्रत्याः कृषकाः आमलककृषिं कुर्वन्तः सन्ति। आमलकेन प्रतापगढ इत्येतस्मै जनपदाय विशिष्टमभिज्ञानं प्रदत्त, मथ एतदेव प्राचीनमभिज्ञानम् अत्रत्य कृषकेभ्यः महिलाभ्यश्च नूतनावसरान् समानयति। ODOP इत्युक्ते एकः जनपदः एकम् उत्पादनम् इत्यनेन माध्यमेन अत्र आमलकेन सम्बद्धेभ्यः स्थानीयोद्यमिभ्यः अवसराः प्राप्ताः सन्ति। अद्यत्वे प्रतापगढ जनपदे आमलक निर्मिति सम्बद्धाः प्रायः शताधिकाः समवायाः कार्यरताः सन्ति। एतेषु च स्वयंसेवि समूहैः सम्बद्धाः महिलाः विशेष भूमिकां निभालयन्ति। एतादृश एव कश्चन समूहः अस्ति देवगढ कमासी इत्याख्यस्य ग्रामस्य। सावित्री फूले इत्याख्येन स्वयंसेवि समूहेन सम्बद्धाः महिलाः आमलकेभ्यः मिष्टगुलिकाः, मुरब्बा इति खाद्यं, रसादिकं च निष्पादयन्तः सन्ति। ODOP इत्येतस्य अन्तर्गतं नूतन विपणीः यावत् प्राप्ते सति तासाम् आयः अभिवृद्धः जातः। एवं प्रकारेण एव कस्मिंश्चित् ग्रामे विन्ध्यवासिनी स्वयंसेवि समूहः अस्ति। एतस्य समूहस्य महिलाः आमलकस्य अवलेहं, पक्वं, चूर्णम् अथ एतादृशानि अनेकानि वस्तूनि अपि निर्मान्ति। एताभ्यः महिलाभ्यः निर्माणप्रक्रियायै यन्त्रसौविध्यम्, ऋणसौविध्यं च प्रदत्तम्। ततः स्थानीय व्यापारमेलके सम्पर्कावसरः एताभ्यः कल्पितः, अथ अल्पे एव काले तासाम् आयः अत्यधिकः वृद्धिं गतः। सखायः, अस्माकं देशस्य प्रत्येकस्मिन् क्षेत्रे काचित् विशेषता भवत्येव। कुत्रचित् विशिष्टं फलमस्ति, कुत्रचित् पारम्परिका कला, तु कुत्रचित् अद्भुतं कौशलमस्ति। वन् डिस्ट्रिक्ट् वन् प्रोडक्ट् इति एतेषामेव वैशिष्ट्यानां संवर्धनाय अभियानमस्ति। अस्माकं प्रयत्नः एषः भवेत् यत् अस्माकं ग्रामाणां, लघुनगराणां च एतत् अभिज्ञानं स्थानीय विपणिपर्यन्तम् एव परिसीमितं न भवेत्। ते देशस्य अन्येष्वपि भागेषु प्रसृताः भवन्तु, तथा च विश्वस्य विपणिष्वपि स्वस्थानं प्राप्नुयुः। एतेन वोकल् फार् लोकल् इत्यस्य अभियानस्यापि बलं भवति। एतत् अभियानं देशं स्वावलम्बिनं कर्तुं प्रेरयति। आगामिषु पर्वावसरेषु अपि वोकल् फार् लोकल् इति मन्त्रः कदापि न विस्मर्तव्यः। मम प्रियाः देशवासिनः, एषः सेप्टेम्बर् मासः कुपोषणं प्रति युद्धाय समर्पितः अस्ति। पोषणमासे भिन्नक्षेत्रैः सम्बद्धाः जनाः, संस्थाश्च अस्मै शुभकार्याय एकत्र आगच्छन्ति। कुपोषणं सम्मुखीकर्तुम् अस्मिन् वर्षे कतिपयाः प्रशंसनीयाः प्रकल्पाः आचरिताः। छत्तीसगढराज्येन हर घर मुनगा, घर घर मुनगा इत्येतत् अभियानम् आरब्धमस्ति। अस्मिन् जनाः पौष्टिकं मुनगा अर्थात् मोरिङ्गा इति स्वस्य आहारे अन्तर्भावयितुं प्रोत्साह्यन्ते। गुजरात राज्येनापि वांगी स्पर्धा इति नाम्ना कोद्रवादि धान्येभ्यः निर्मितानां व्यञ्जनानां प्रतियोगिता आरब्धा। अनया योजनया सुलभं पौष्टिकं च स्थानीयम् अन्नं प्रोत्साह्यते। साम्प्रतं यावत् 2,00,000+ जनाः अस्यां प्रतियोगितायां सहभागितां कृतवन्तः। महाराष्ट्र राज्यमपि अस्याम दिशि प्रशंसनीय प्रयासं कुर्वदस्ति। तत्र शिक्षकाः आंगनवाड़ी कार्यकर्त्र्यः बालानां माता पितरौ च जागरूकताभियानेन सह संलग्नाः जायन्ते। मिजोरम राज्येपि अस्मिन् वर्षे जनाः सम्भूय पोषण वाटिकानां संरक्षण परं एकं अभियानं प्रचालितवन्तः। एतदभियानं मिजो इति समाजस्य तलो मड यना इति परम्परायाः अनुरूपमस्ति। अस्य अर्थः अस्ति निःस्वार्थ सेवायै अन्येषां च सहायतार्थं सर्वदा अग्रतः भवितव्यमिति। एतादृशः प्रयासाः अत्यन्तं प्रशंसनीयाः सन्ति। आंगनवाड़ी केन्द्र सम्बद्धेषु तादृशेषु जनेषु अहं गौरवानुभूतिं करोमि ये एतादृशेषु प्रकल्पेषु सहभागितां कृतवन्तः। आंगनवाड़ी केन्द्राणि अधुना पोषण अनुश्रावकेन सह डिजिटल इति आंकिकीय रूपेण संयुक्तानि जातानि। प्रायः 9 कोट्यधिक संख्याकाः लाभार्थिनः अस्मिन् पंजीकरणं कृतवन्तः। अनेन शिशूनां गर्भवती महिलानां स्तनपान कारयित्रीणां च जनिनीनां श्रेष्ठतरा परिचर्या संभवा जाता। वयं कुपोषणस्य विरुद्धं एतत् युद्धं एवमेव अग्रे सारयामः। अस्माकं समाजं कुपोषणात् पूर्ण रूपेण मुक्तं कुर्याम। सखायः अस्माभिः सर्वैः अस्मिन् मासे पूर्ण श्रद्धया उत्साहेन च गणेशोत्सवः आचरितः। अशेषे हि देशे पूर्ण भक्तिभावेन गणपति बाप्पा इत्यस्य स्वागतं कृतम्। एषः पवित्रः अवसरः सम्पूर्णं वातावरणम् उल्लासेन आनन्देन च पूरयति। सखायः विघ्नहर्ता भगवान् श्री गणेशः ज्ञानस्य बुद्धेः शुभकार्याणाम् आरम्भस्य च प्रतीकः वर्तते। तस्मिन् अपार श्रद्धा केवलं भारते एव न वर्तते। यथा श्रीमान् पन्थोन थीरखानून महोदयः तस्यैव कथां गृह्णीमः। स तु थाईलैंड देशीयः अस्ति। अत्र भगवतः श्री गणेशस्य पूजा फ्रा फिकानेत इति नाम्ना क्रियते। यदा च सः 21 वर्षीयः आसीत् तदा तस्य पिता तस्मै भगवतः श्री गणेशस्य एकं चित्रम् उपहार रूपेण प्रदत्तवान् आसीत्। अत एव तस्मिन् अद्भुता भक्तिः जागृता। सः भगवता श्री गणेशेन सह सम्बद्धानां परम्पराणाम् अध्ययने 4 दशकेभ्यः अधिकं कालं यापितवान्। सः भारतं नेपालं च समेत्य एशिया महाद्वीपस्य अनेकान् देशान् च पर्यटितवान्। महाराष्ट्र राज्येन सह तस्य विशेषः स्नेहः वर्तते। अष्टविनायक परम्परां ज्ञात्वा सः बहुवारम् अत्र आगतवान्। तस्य प्रयत्नैः थाईलैंडस्य श्रद्धालुषु अष्टविनायक यात्रा लोकप्रिया जाता। 2020 तमे वर्षे सः उत्तर थाईलैंडस्य चियांग माई इत्यत्र गणेश हिमालय संग्रहालयस्य स्थापनाम् अकरोत्। अद्य अस्मिन् 10,000+ गणेश प्रतिमाः सन्ति। संग्रहालये तेषां भक्तानां कृते अष्टविनायकस्य प्रतिमाः अपि विद्यन्ते, ये भारतम् आगन्तुं न शक्नुवन्ति। अत्र प्रतिरविवासरं प्रातःकाले 10 वादने प्रायः गणेशस्य पूजार्चना क्रियते। गणपति सम्बद्धेषु विशेषावसरेषु अपि अनुष्ठानानि भवन्ति। एतत् सूचयति यत् भारतस्य श्रद्धा कला सांस्कृतिक परम्पराश्च अन्येषु देशेष्वपि कथं लोकप्रियाः भवन्ति। मम कामना अस्ति यत् गणपति बप्पा इत्यस्य आशीर्वादः सर्वेषु सदैव तिष्ठेत्। सखायः मन की बात कार्यक्रमस्य प्रत्येकम् अंकस्य अनन्तरं विविधेषु विषयेषु भवद्भ्यः प्रेषिताः अनेकाः सन्देशाः प्राप्यन्ते। एवं भवद्भिः प्रेरणा प्रदाः गाथाः निरन्तरं प्रेष्यन्ताम्। यदा भवन्तः स्वपरितः प्रचलितानां एतादृशानां प्रयत्नानां प्रशंसां कुर्वन्ति तदा तेषां प्रयत्नकर्तॄणाम् उत्साहः अधिकतरो भवति। मन की बात इत्येतेन कार्यक्रमेण तेषां विषये ज्ञात्वा देशस्य अन्येष्वपि भागेषु निवसन्तः जनाः प्रेरिताः भवन्ति। एषा यात्रा भवतां सहयोगेन एवमेव निरन्तरं प्रगतिपथे अग्रे वर्धताम्। आगामिनः उत्सवान् भवन्तः स्वपरिजनैः मित्रैश्च सह पूर्णेन आनन्देन उल्लासेन च समाचरन्तु। अहं भवद्भ्यः सर्वेभ्यः पुनरपि शुभकामनाः प्रेषयामि। बहु धन्यवादाः। नमस्कारः।
1: अभी आप माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी के मन की बात का संस्कृत अनुवाद सुन रहे थे। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: यह आकाशवाणी मध्य प्रदेश है।